0: హలో, దిస్ ఈస్ ఫ్రమ్ ప్లేబ్యాక్ స్టూడియో నార్మల్ మైక్రోఫోన్.
1: స్పేర్ మైక్రోఫోన్ ఆఫ్ ద టైమ్ హియర్ ఇస్ 5 hours 10 minutes and 48 seconds. టెస్ట్ ఓవర్.